0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: శ్రోతలకు శుభోదయం, నమస్కారములు. ఈ అందమైన వేళ మనతో ఒక విలువైన సందేశాన్ని పంచుకోవడానికి విచ్చేస్తున్నారు శ్రీ కన్నయ్య ఉత్తమ్మ గారు. మన సంస్కృతి సంప్రదాయాలు మరియు జీవన విలువలకు సంబంధించిన విశేషమైన విషయాలను మనతో పంచుకోబోతున్నారు. శ్రీ కన్నయ్య ఉత్తమ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఇప్పుడు వారి ప్రసంగాన్ని విందాం.
3: అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం తెలుగు భక్తి సాహిత్యంలో ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, వారి గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. అన్నమాచార్యులు

0: పదిహేను శతాబ్దానికి చెందిన మహా వాగేయ కురాలు కవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తులు. వీరు ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఉన్న తాళ్ళపాక గ్రామంలో జన్మించారు. చిన్న వయస్సు నుంచే భక్తి, ఆధ్యాత్మికత మరియు సంగీతం పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు. అన్నమయ్య జీవితంలో అత్యంత ముఖ్యమైన మట్టం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం. స్వామివారి దివ్య రూపాన్ని దర్శించిన తరువాత ఆయన తన జీవితాన్ని పూర్తిగా స్వామివారి సేవకు అంకితం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ వేలాది సంకీర్తనలను రచించారు. అన్నమయ్య స్వామి పద కవిత పితామహుడు అని గౌరవంగా పిలుస్తాం. ఆయన రచనలు కేవలం భక్తిని మాత్రమే కాకుండా మానవ జీవితం, ప్రేమ, సమాజం, నీతి మరియు ఆధ్యాత్మికత వంటి అనేక అంశాలను ప్రతిబింబిస్తాయి. ఆయన సంకీర్తనల్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఎంతో లోతైన ఆధ్యాత్మిక భావాలను కూడా సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా సులభంగా తెలుగులో వ్యక్తపరిచారు. అందుకే ఆయన పాటలు శతాబ్దాలు గడిచిన ఈరోజుకు ప్రతివారు ఈ పాటలు ఇంకా పాడుతూనే ఉన్నారు. బ్రహ్మ కడిగిన పాదము జో అచ్యుతానంద జో జో ముకుంద అదివో అల్లదివో శ్రీహరివాసము లేదా వినరో భాగ్యము విష్ణు కథ ఇలాంటివన్నీ ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఆయన భక్తి భావాన్ని మనకు తెలియజేశారు. అన్నమాచార్యుల గొప్పతనం కేవలం వేలాది కీర్తనలు రచించడంలోనే లేదు, తెలుగు భాషను భక్తికి, సంగీతానికి, ఆధ్యాత్మికతకు ఒక గొప్ప సాధనంగా మార్చడంలో ఆయన చేసిన సేవ అపారమైనది. ఆయన తన జీవితమంతా శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణలో గడిపి భక్తి మార్గంలో మనమందరికీ ఒక ఆదర్శంగా నిలిచారు. ఈరోజు మనం అన్నమయ్య కీర్తనలు పాడుతున్నప్పుడు అవి కేవలం పాటలు కాదని గుర్తు చెందుకోవాలి. అవి ఒక మహాభక్తుని హృదయం నుంచి వెలవడిన భక్తి గీతాలు. అన్నమాచార్యుల వారి భక్తి, సాహిత్య సంపద మరియు తెలుగు భాషకు చేసిన సేవ మనమందరికీ ఎప్పటికీ ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మనమందరిపై ఉండాలని కోరుకుంటూ గోవింద గోవింద ధన్యవాదం.
1: శ్రీ కన్నయ్య ఉత్తమ గారికి అనేకానేక కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇప్పుడు పూర్తి చేస్తున్నాం నేటి ప్రసారం. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు. శుభ

భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం. డీచీ స్వరాభిషేకం అనే కార్యక్రమంలో అలవాట్లు ప్రకారంగా ప్రతి శుక్రవారం నాడు లాగా ఈ శుక్రవారం నాడు కూడా నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. శుక్రవారం నాడు కాబట్టి మనం భక్తి పాటలను ప్రసారం చేస్తాము, ప్రత్యేకంగా మీ భక్తి భావాన్ని ఇంకా పెరగడానికి. అయితే మీరు సిద్ధంగా ఉన్నారైతే మనం మొదలు పెట్టినాం నీచీ కార్యక్రమం భక్తి పాటతో పాటు.

అసలు శ్రోతలారా, తిరుమల ఏడు కొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసి ఉన్నారు. అందువల్ల ఆయనను ఏడు కొండల వాడు అని కూడా పిలుస్తారు. ఈ ఏడు కొండలు శేషాద్రి, నీలాద్రి, గురుదాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరి వెంకటాద్రి ప్రసిద్ధి చెందాయి. తిరుమల క్షేత్రం ప్రకృతి అందాలతో పాటు ఆధ్యాత్మిక వాతావరణంతో కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంది.

అసలు శ్రోతలారా, తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు ప్రేమతో శ్రీవారు శ్రీనివాసుడు బాలాజీ గోవిందుడు అని కూడా పిలుస్తారు. ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులు విశ్వసిస్తారు.

పురాణాల ప్రకారం కలియుగంలో ప్రజలను కష్టాల నుంచి కాపాడటానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుమలలో అవతరించారని భక్తుల విశ్వాసం. స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నారని పురాణ కథనాలు చెబుతారు. అందుకే తిరుమలలో శ్రీవారి కళ్యాణోత్సవంను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.

గోవింద గోవింద అనే నామస్మరణతో తిరుమల కొండలు మార్మోగుటాయి. స్వామివారిని దర్శించుకున్నప్పుడు భక్తులతో ప్రశాంతత, భక్తి, మరి ఆనందం కలుగుతాయి.

అవునండి శ్రోతలారా, తిరుమలలో స్వామివారికి అనేక రకాల సేవలు పూజలు నిర్వహిస్తారు. వాటిలో సుప్రభాతం, అర్చన,

బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల సమయంలో వివిధ వాహనాలపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

అవునండి శ్రోతలారా, శ్రీవారి ప్రసాదమైన తిరుమల లడ్డు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తులు దానిని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

తిరుమలలో అన్నదానం, విద్య, వైద్యం మరి ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. ఈ సేవలు భక్తి భావంతో పాటు సేవ భావానికి కూడా ప్రాధాన్యతను తెలియజేస్తాయి.

అవునండి శ్రోతలారా, నేటి ప్లేలిస్ట్ని మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నాము. అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల భక్తుల విశ్వాసం తరతరాలుగా కొనసాగుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు స్వామివారిని ప్రార్థిస్తే ధైర్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

అవునండి శ్రోతలారా, దుర్భాగ్యంగా ఈనాటి శరాభిషేకం కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. స్వామివారి సన్నిధిలో భక్తులు తమ కోరికలను ప్రార్థిస్తూ మంచి జీవితం కోసం ఆశీర్వాదాలను కోరుకుంటున్నారు. మన మారిషస్ యొక్క అష్ట దిక్కులలో అయితే మీరు కూడా వెళ్ళండి శ్రీవారి యొక్క దివ్య ఆశీర్వాదం పొందడానికి. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఈనాడు శుక్రవారం నాడు కాబట్టి మనం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో కొంతవరకు కొన్ని భక్తి పాటలను ప్రసారం చేస్తాము. అయితే నేను మీ కృతగా ఉంటాను. మీ సేవలో రాబోయే 20 నిమిషాలకు మీరు సిద్ధంగా ఉన్నారైతే మనం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా మొడలు పెట్టినాం నీటి కార్యక్రమం శ్రీవారి యొక్క సంకీర్తనతో.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కేవలం ఒక దేవతగా మాత్రమే కాకుండా భక్తులకు ఆశ విశ్వాసం మరి ఆధ్యాత్మికత బాలాన్ని అందించే దైవంగా భావించబడుతున్నారు. ఆయన సన్నిధి మనకు సత్యం, ధర్మం, దయ, సేవ, మంచి మార్గంలో నడవాలనే భావాలను కలిగిస్తుంది.

श्री वेंकटेश्वर स्वामी वारु कोट्लादि मंदी भक्तुल आराध्य दैवं तिरुमल क्षेत्रं भक्ति संस्कृति मरी संप्रदायाल सम्मेलनं कलियुग प्रत्यक्ष दैव मैन श्री वेंकटेश्वर स्वामी कृपा कटाक्ष प्रति ओक्क भक्तुनि पै उंडालनी కోరుకుంటున్నాము. అవునండి శ్రోతలారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

హీ సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతిక కీసెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ రాత్రి.